భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతినగర్ లక్ష్మీదేవిపల్లి మండలం గ్రామం నుండి మారబైన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత్, నరేష్, అకుల్ వీరంతా బందిపోటు దొంగలు ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటశాల గానం చేసిన గీతాన్ని ప్రసారం చేయమని అడుగుతున్నారు. సి నారాయణ రెడ్డి సాహిత్యానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని అందించారు.

నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, మణిదీప్, మణిచంద్ర, వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి వ్రాస్తున్నారు. వీరు వెలుగు నీడలు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గానం చేసిన

ఇంద్ర. వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి వ్రాస్తున్నారు. వీరు వెలుగు నీడలు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గానం చేసిన గీతం, శ్రీశ్రీ రచనకు పేండేల నాగేశ్వరరావు సంగీతం.

నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కలియుగ మహాభారతం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

మోకల్ల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, శేఖర్, సుమ, పప్పి, కావేరి, అను, వీరంతా భీష్మ ఈ చిత్రం కోసం. భీష్మ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్నారు.

0: మీరు విన్న ఆ పాట ముత్యాల ముగ్గు చిత్రం కోసం. వి రామకృష్ణ పి సుశీల పాడారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాటను కోరిన శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సత్యచారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోక

0: మీరు విన్న పాట కోకిల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు. సంగీతం అందించారు ఇళయరాజా. కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, ఇంకా వీరి బంధుమిత్రులు.
1: బాగున్నావా?

మీరు వింటున్న పాట మనుషులంతా ఒకటే చిత్రం కోసం. కోరిన శ్రోతలు అశోక్పురం మండలం గోపాలపురం మండలం నుండి నెమ్మలికొండ పెదనాగచారి రత్నం సతీష్ సుజాత వీరబ్రహ్మచారి మహేశ్వరి వెంకటరెడ్డి జ్యోతి భార్గవచారి ప్రవీణచారి.

మీరు ఇంతవరకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరల హరి విన్నారు. కిన్నెరల హరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఏకచిత్రగానం, ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన చక్రధారి చిత్రంలోని పాటలు వింటారు గాయకులు వి రామకృష్ణ, పిబి శ్రీనివాస్, పి సుశీల, జి ఆనంద్. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు జికె వెంకటేష్. వినండి చక్రధారి చిత్రంలోని పాటలు మీకోసం.

మీరింతవరకు ఏకచిత్రంగాను శీర్షికన చక్రధారి చిత్రంలోని పాటలు విన్నారు. గాయని గాయకులు వి రామకృష్ణ, పిబి శ్రీనివాస్, పి సుశీల, జి ఆనంద్. ఈ చిత్రానికి సంగీతం అందించారు జికె వెంకటేష్. ఈనాటి ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట.

బుల్లెమ్మ బుల్లెడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసోసిల పాడిన యువల గీతం. రాజశ్రీ సాహిత్యానికి సంగీతం అందించారు సత్యం.

బొర్రీపాలెం బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన యువల గీతం వేటూరి సుందర రామూర్తి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కెప్టెన్ కృష్ణ ఈ చిత్రం కోసం పిసుసీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన గీతం. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతం అందిస్తున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వీరాభిమన్యు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

మీరు విన్న పాట బ్రహ్మ. ఈ చిత్రం కోసం కేజేఎస్ చిత్రపడారు, సంగీతం అందించారు పప్పిలహరి. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పు పడమర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య పాడిన పాటను వినండి.

మీరు విన్న పాటకు సంగీతాన్నిచ్చారు రమేష్ నాయుడు. కార్యక్రమంలో ఇప్పుడు శివమెత్తిన సత్యం ఈ చిత్రం కోసం కేజే యశ్దాస్ వాణిజ్యరం పడిన పాటను వినండి.

కార్యక్రమంలో తర్వాత ఇట్లీ శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట విందాం. సంగీతం అందించారు చక్రీ.

ఏంటలా చూస్తున్నా? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటీ

సిరివెన్నెల సాహిత్యానికి కార్తిక్ ఇంకా శ్రేయా ఘోషల్ పాడిన పాట విందాం, చిత్రం వర్షం. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత ఆర్యా 2 ఈ చిత్రం నుండి ఈ పాట.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. 6 గంటల 5 నిమిషాలకు

ఆంగ్లంలో వార్తలు 6:10 ప్రాంతీయ వార్తలు 6:20 సంస్కృతంలో వార్త ప్రసారం. ముందుగా హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. దేశమే ప్రధానం, పార్టీ తర్వాత అనేదే తమ పార్టీ సిద్ధాంతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు వార్తల వివరంగా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో తనను ఈ పరిస్థితి తీవ్రంగా బాధించిందని, ఇది తన గౌరవానికి సంబంధించిన విషయం కాదని ఆయన సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని, దానిని దేశ వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయకుండా నిరోధించాలనే లక్ష్యంతో ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూసేందుకు తన రాజీనామాను సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మార్గదర్శకత్వం, విశ్వాసం, నిరంతర మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష 2026లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం దర్యాప్తును సీబీఐకి అప్పగించి పరీక్షను రద్దు చేసిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుండి పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నేపథ్యంలో తమ పార్టీ ప్రధాన సిద్ధాంతం దేశమే ప్రధానమని, పార్టీ తర్వాత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. పదవులు తాత్కాలికమని, ప్రజల నమ్మకమే తమకు ముఖ్యమని అన్నారు. విద్యార్థి కార్యకలాపాల నుండి కేంద్ర మంత్రిగా దశాబ్దాలుగా ధర్మేంద్ర ప్రధాన్ అందించిన సుదీర్ఘ సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం, తగిన బాధ్యతలను సరైన సమయంలో స్వీకరించడమే అని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్, మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం కూడా ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8:00 తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే నీటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి పైప్లైన్ మరమ్మతులు వేగంగా జరిగేలా చూడాలని, 16వ ఆర్థిక సంఘ నిధులతో త్రాగునీరు, వర్షపు నీటి నిల్వలను పెంచుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో వారానికి ఒకసారి పర్యటించాలని అన్నారు. ఏర్పాట్లలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, స్థానిక ప్రతినిధులతో వాట్సాప్ ద్వారా సంప్రదింపులు జరపాలని మంత్రి తెలియజేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో చట్టాన్ని తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన వారికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 15 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించబడుతుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో జరిగే అవకతవకలను నివారించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను, కఠిన చర్యలను చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే తమ లక్ష్యమని ఆయన తెలియజేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను సీజ్ చేశామని తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే విద్యా సంవత్సరానికి పనులు పూర్తయ్యేలా అదనపు కార్మికులను నియమించాలని ఆమె అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా చింతలపేటలో హత్యకు గురైన కర్రె సునీత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి

0: వెంకటయ్య పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం అందించాలని, ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1: కావాలని ఈ రకమైనటువంటి హత్య చేయడం అమానుషము. సభ్య సమాజం గాని మేధావులు గాని అందరు కూడా ఖండించాలి. మరి దోషులు ఏదైతే ఉన్నదో వాళ్ళను కఠినంగా జీవిత ఖైదు పడే విధంగా ఒక ప్రత్యేక ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి డైరెక్ట్ ఇస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో అందరు సమానమే. మరి అటువంటి విధానంలో ఈ రకంగా హత్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టనున్న పోలీస్ అక్క కార్యక్రమంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈరోజు అవగాహన సదస్సు కల్పించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా కానిస్టేబుళ్లు విద్యా సంస్థలను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. పోక్సో చట్టం, మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, షీటీంతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్లాట్ల అమ్మకాలు 40% పెరిగాయని, మూసీనది సుందరీకరణ, మెట్రో విస్తరణ వంటి కీలక సదుపాయాలను ప్రస్తావిస్తూ పట్టణాభివృద్ధికి, పేదలకు ఇందిరమ్మ గృహాలను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్యూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి దరఖాస్తులకు సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ 0402460352 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. క్యూర్ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా నివసిస్తూ 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న పేదల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. మొదటి దశలో 16 నియోజకవర్గాల్లో 7680 ప్లాట్లను నిర్మించి ప్రజలకు అందిస్తారు. మీసేవా కేంద్రాల్లో ఆధార్ నెంబర్ వివరాలు సమర్పించి 10,000 రూపాయల రుసుముతో దరఖాస్తు సమర్పించవచ్చని తెలియజేశారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ సమాచారంలో ఖచ్చితత్వాన్ని పాటించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ హ్యాండ్బుక్ DCHB తయారీలో సమాచార సేకరణను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ నాణ్యత, ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ECIL సంస్థ CSR నిధులతో 60 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ICU అంబులెన్స్ను ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు.
2: ఇంకో 50 నుండి 1 కోటి రూపాయల మెటీరియల్ మేము ఈ హాస్పిటల్కి ఇస్తాం. అలాగే మా మానకోట బిడ్డలకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో ఇవాళ మేము అంబులెన్స్ ఇచ్చినాం. ఆల్రెడీ గూడూరుకి దాదాపు 80 లక్షలు శాంక్షన్ చేయించినాం మెడికల్ కి. అలాగే ఈ హాస్పిటల్ కి ఇంకో 1 కోటి రూపాయల వరకు వేరే వేరే మెటీరియల్ వాళ్ళు ఏమో అడుగుతున్నారు, చాలా అడుగుతున్నారు. అవి చిన్న చిన్న ఏదో ఒక రకంగా నేను చేయదలుచుకున్నా.
0: ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాజెక్టుతో పాటు వట్టివాగు ప్రాజెక్టులను రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటిమట్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటిమట్టం ఇంకా చేరుకోలేదని తెలియజేశారు. ప్రతిష్టాత్మక వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ HMDA 100,000 కుటుంబాలకు ప్రతి ఇంటికి 3 పండ్ల మొక్కలు, 2 ఔషధ మొక్కలను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు D.చక్రపాణిని సంప్రదించడం ద్వారా ప్రజలు పాల్గొనవచ్చు. రేపటి నుండి 29 వరకు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. దేశమే ప్రధానం, పార్టీ తర్వాత అనేదే తమ పార్టీ సిద్ధాంతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం

0: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ ధరల కార్యక్రమం కిసాన్ వాణిలో మెట్ట వరసాగు విధానం ప్రసంగ వ్యాసం, ఇంకా పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:45 తిరిగి రాత్రి 8:30 కిన్నెరలహరి. 8:15 పార్లమెంట్ వారాంతపు సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, ఇక 9:30 ఆపాత మధుర గీతాల ప్రసారం మధురిమ, రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 10:50 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఉదయం 5:55 వందే మాత్రం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి గీతాల కార్యక్రమం అంజలిలో సూర్యస్తుతి ఇంకా సన్నత గీతాలు వింటారు. 6:30 శ్రీ వై చంద్రశేఖరబాబు సమర్పించే సుభాషితం. 6:35 రైతు సమాచారంలో చీనీ నిమ్మలో సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు, 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తా ప్రసారం.

ఏడు గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సాహితీ కార్యక్రమం రసమయ్యలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 49వ ధారావాహికలో ఈగపాటి రంజాన్ గారి స్వీయ కవితలు, 7:30 చిత్రగీతాలు, 7:45 లలిత గీతాలు, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి, 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం, నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, 9:30 ఏకచిత్ర గానం. రేపు ఉదయం 10:00 కార్గిల్ విజయ్ దివస్ ప్రత్యేక కార్యక్రమం వింటారు.

అనంతరం చిత్రగీతాలు. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం నెల్లీ కేంద్రం నుండి. 12:10 చిత్రగీతాలు, 12:30

నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో సఫాయి బస్తీ కొత్తగూడెం విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 కిన్నెరి లహరి, మధ్యాహ్నం 3:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి నాటకం ప్రసారమవుతుంది, సాయంత్రం 4:00 చిత్రగీతాలు.

ఇక రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:20కు సంస్కృతంలో వార్తలు. 6:35కు చిత్రగీతాలు, 6:50కు వ్యవసాయ సూచనలు, 7:00కు మార్కెట్ ధరలు, 7:05కు తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15కు జానపద సంగీతం, 7:45కు కిన్నెరలహరి. ఇక రాత్రి 8:00కు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం, మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునఃప్రసారం అవుతుంది. 8:30కు చిత్రగీతాలు, 8:45కు సమాచార సంధ్య, 9:00కు న్యూస్ ఎట్ 9, 9:15కు స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30కు మధురిమ, 10:00కు అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా 16 ఈ చిత్రం కోసం కుమార్ సాను పాడిన పాట విందాం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తోంది. ముందుగా వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వర్షాధార వ్యవసాయంలో కాకుండా అన్ని రకాల వ్యవసాయంలో కూడా మల్చింగ్ విధానాన్ని పాటించి చక్కటి ఉత్పత్తిని సాధించవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ముందుగా సేంద్రియ మల్చింగ్ విధానము, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుంది. ఇప్పటికీ 60-70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణ కాలుష్యము పెరిగిపోతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని ప్రాంతాలలో లభ్యత పెరిగినప్పటికీ అధిక ఖర్చు కూడుకున్నది. కాబట్టి వ్యవసాయంలో పంట వనరుల ఉత్పాదకతను పెంచడానికి కొన్ని పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఉంది. నేల, నీరు, వాతావరణ పరిరక్షణకు పాటించవలసిన మెలకువలో మల్చింగ్ లేదా ఆచ్ఛాదన ముఖ్యమైనది. మల్చింగ్ లేదా ఆచ్ఛాదన అంటే ఏంటి? మల్చింగ్ అనే పదం జర్మన్ భాషలో మల్ అనగా కుల్లడానికి మృదువైనది అనే పదము నుండి ఉద్భవించింది. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మల్చింగ్ అంటారు. మల్చింగ్ కోసము వరి పొట్టు, రంపపు పొట్టు, ఎండిన ఆకులు, వరి గడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు, పీకేసిన కలుపు, చిన్న చిన్న గులకరాలు వంటి ప్రకృతి సహిత పదార్థాలను దశాబ్దాల నుండి వాడుతున్నప్పటికీ వాటి లభ్యత రాను రాను తగ్గుతున్నందున గత 50 సంవత్సరాలలో వివిధ కృత్రిమ పదార్థాల వాడకం గణనీయంగా పెరిగింది. మల్చింగ్ రకాలు సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ ప్రధానంగా రెండు రకాలుగా, అంటే సేంద్రియ పద్ధతి, కృత్రిమ పద్ధతి ద్వారా మల్చింగ్ చేయవచ్చు అని రెండు రకాలుగా విభజించారు శాస్త్రవేత్తలు. మరి సేంద్రియ మల్చింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది అని ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రకృతిలో లభించే వివిధ సేంద్రియ పదార్థాలైన చెట్టు బెరడు ముక్కలు, గడ్డి కత్తిరింపులు, వరి, గోధుమ పొట్టు ఆకులు, కంపోస్టు, పశువుల ఎరువు, వరి పొట్టు, రంపపు పొట్టు వంటి వాటిని వాడినప్పుడు అవి నేలలో ఉండే సూక్ష్మజీవుల సహాయంతో కాలక్రమేణ కుళ్ళి నేలలో సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందించడం, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, కలుపును అదుపు చేయడం వంటి లాభాలను చేకూరుస్తుంది. ఇక ఈ సేంద్రియ మల్చింగ్ పద్ధతిలో వాడే పదార్థాల గురించి కొన్ని వివరాలు మీకు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. చెట్టు బెరడు ముక్కలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి? బెరడు మొక్కలు అధిక తేమను కలిగి ఉండడంతో పాటు తేమను అధిక సమయం వరకు నిలుపుకోగలుగుతాయి. వీటిని అధిక పొడి పరిస్థితుల్లో, అధిక తేమ కలిగిన పరిస్థితుల్లో వాడవచ్చు. అధిక వర్షాలు కురిసినప్పుడు అధిక తేమను పీల్చుకోవడం ద్వారా వర్షాభావ పరిస్థితులలో నిలుపుకున్న తేమను మొక్కకు అందిస్తాయి. వీటిని అటవీ వ్యవసాయంలో, పండ్ల తోటల్లో విరివిగా 2-4 ఇంచుల మందంలో వాడవచ్చు. కానీ కూరగాయ పంటల్లో వాటి ఆమ్ల గుణం కారణంగా వాడకూడదు. ఇక గడ్డి కత్తిరింపుల ద్వారా మల్చింగ్ చేసే పద్ధతి ఈ విధంగా. ఇవి చాలా విరివిగా అధిక మోతాదులో లభ్యమవుతాయి. వాటి వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థంతో పాటు నత్రజని కూడా లభ్యమవుతుంది. పచ్చి గడ్డిని వాడినప్పుడు అవి వేర్లను వృద్ధి చేసుకుని పంట మొక్కలకు నష్టాన్ని కలగజేస్తాయి. కావున ఎండిన గడ్డిని పల్చటి 2-3 ఇంచుల మందం గల పొరల్లో కూరగాయ పంటలో వాడుకుంటే సబుగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఎండు ఆకుల ద్వారా మల్చింగ్. ఇవి చాలా విరివిగా అన్ని ప్రాంతాల్లో అధిక మోతాదులో లభ్యమవుతాయి. చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలికాలం 3-4 ఇంచుల మందంతో మల్చింగ్ వాడితే కుళ్ళి మంచి ఎరువుగా మారి పోషకాలు అందించడంతో పాటు తేమను నిలుపుతాయి. కానీ తేలికగా గాలికి ఎగిరిపోయే స్వభావం కలిగి ఉండడం వల్ల వాటిపైన చిన్న కొమ్మలను, చెట్టు బెరడును కప్పవచ్చు. ఇక నాలుగో విధానము వరి, గోధుమ

గడ్డి చిరుధాన్యాల పంట వ్యర్థాలను ఉపయోగించి మల్చింగ్ చేసే విధానం ఈ విధంగా. వీటితో ఈ మల్చింగ్ చాలా తేలికగా పొలంలోనే లభ్యమయ్యే పదార్థాలను 6-8 ఇంచుల మందములు వాడి చేయవచ్చు. దీని ద్వారా నేలలో తేమ నిల్వ పెరగడమే కాక కలుపును సమర్థవంతంగా అరికట్టడం, వేడిని నిలవరించడంతో పాటు పోషకాలను నేలకు అందిస్తాయి. కలుపు మొక్కల గింజలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ రకం ఆచ్ఛాదన, ఈ రకం మల్చింగ్ గడ్డి ఎండుగడ్డి కంటే ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. ఇక 5వ విధానం కంపోస్టు ఎరువు, పశువుల ఎరువు. కంపోస్టు ఎరువును మల్చింగ్ వాడడం ద్వారా నేల యొక్క భౌతిక రసాయనిక జీవ లక్షణాలు పెరుగుతాయి. అంతేగాక నేలలో తేమ నిలుపుకునే శక్తి పెరగడం, సూక్ష్మజీవుల అభివృద్ధితో పోషకాల లభ్యత జరుగుతుంది. కానీ కలుపు నివారణ పూర్తిగా సాధ్యం కాదు. తర్వాత రంపపు పట్టు. చెక్క సంబంధిత పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో వీటి లభ్యత ఎక్కువ ఉంటుంది. వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి, కానీ అధిక మొత్తంలో వాడినప్పుడు నత్రజని లోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనితో నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇక పత్రికా ప్రతులు, కార్డుబోర్డు. దీని ద్వారా మల్చింగ్ విధానం. వీటితో 2-3 సెంటీమీటర్ మందంతో మల్చింగ్ చేయడం ద్వారా కలుపు నివారణ, నీటి నిల్వ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కానీ గాలికి ఎగిరిపోకుండా గాలి లేనప్పుడు చివర్లను చిన్న రాళ్లను గులకరాలతో కప్పి నివారించుకోవచ్చు. తర్వాత ఒలిచిన మొక్కజొన్న, జొన్న చొప్ప, వేరుశెనగ పొట్టు, కంది పొట్టు, ప్రత్తి కట్టే, ఈ పదార్థాలను ఉపయోగించి మల్చింగ్ చేసే పద్ధతి. ఆర్థిక ఉత్పత్తి తీసుకున్న తర్వాత మిగిలిన పంట వ్యర్థాలను మల్చింగ్ గా వాడి కలుపు నివారణతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెంపు, పోషకాల లభ్యత నేలలో జరుగుతుంది. తర్వాత జీవ ఆచ్ఛాదన, జీవ మల్చింగ్ పద్ధతి. కొన్ని రకాల పప్పు జాతి పంటలైన దూలగొండి, బొబ్బెర, సుబాబుల్, జీలుగ వంటి వాటిని తొలిదశలో మొక్కల వరుసల మధ్య పెంచడం ద్వారా కలుపు నివారణ, నేలల ఉష్ణోగ్రత నియంత్రణ, పోషకాల లభ్యత వంటి లాభాలు పొందవచ్చు. ఈ సేంద్రియ మల్చింగ్ వల్ల మనకు కలిగే లాభాలు: తీక్షణమైన సూర్యరశ్మిని నేల మీద పడకుండా కాపాడుతుంది, నేలలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, కలుపు మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది, నేల కోత భూక్షయం కాకుండా నిలువరిస్తుంది, నేలలో సేంద్రియ పదార్థాన్ని సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది, మొక్కల వేరు వ్యవస్థ బలంగా ఉండి భూమి లోపల పొరల్లో ఉన్న పోషకాల లభ్యత పెరుగుతుంది, నేల యొక్క భౌతిక రసాయనిక జీవ లక్షణాలు మెరుగుపడతాయి ఈ మల్చింగ్ విధానం ద్వారా. ఇక ఈ సేంద్రియ మల్చింగ్ వాడకంలో చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఈ విధంగా తెలియచేస్తున్నారు. నీరు నిల్వ ఉండే నేలల్లో అధిక వర్షాలు కురిసినప్పుడు అధిక తేమ కలిగి ఉండి వేర్లకు గాలి అందకుండా ఉండడం, చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కలుపు గింజలు కలిగిన మల్చింగ్ వల్ల కలుపు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. నేలలో కుళ్ళిపోయే స్వభావం వలన తక్కువ మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా సేంద్రియ మల్చింగ్ విధానాన్ని ఉపయోగించి రైతులందరూ చక్కటి పంటలు పండించాలని ఆశిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు.

మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళనను విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారించే చర్యలు వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేందర్ సింగ్ ఈరోజు ఆ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు.

0: ఇరవై ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా, ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాక్రోచ్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారించే చర్యలు వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. అనంతరం న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదన్న సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం సమావేశంలో అంగీకరించిందని తెలిపారు.
1: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है.
0: సీజేపీ అధికార ప్రతినిధి సౌరవదాస్ మాట్లాడుతూ, అంగీకరించిన కాల వ్యవధిలోగా తమ డిమాండ్లను అమలు చేస్తారని ఆశను వ్యక్తం చేస్తూ సద్భావంతో ఆందోళన విరమించుకున్నట్లు ప్రకటించారు.
2: On that note, the Cockroach Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines. Tamam maangi jo humari thi, wo maan li gayi hai. To hum immediate effect se protesters se request karte hain ki aap withdraw karein, peacefully apne ghar wapas jaye.
0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సామాజిక మాధ్యమం కృషిలో ప్రధాన్ మాట్లాడుతూ, గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని అన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోకుండా నిరోధించడానికి, ఏ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు తాను ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రి మండలి నుండి తొలగించాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. నిరసన సమయంలో విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జవాబుదారీ చేయాలని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ సంబంధిత అవకతవకల కేసులను విచారించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు 4 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఛార్జిషీట్లు దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని వాటిని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వివేక్ రుసియా లోక్ పరీక్ష అధినియం 2024 భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లోని జిల్లా అదనపు సెషన్ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ఏర్పాటు చేశారు. సభలో గడిపే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: I always say in the house, debates, discussions and even disturbances, it must be always lead to a finer decision. Without decision, no country can move forward. Without decision, no government can function. So decision is required. If we delay also, the right decision also becomes sometimes wrong decision, or that becomes no decision. This is where we need to have knowledge of the rules and procedures of the house towards contributing effectively through debates.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో 1.15 లక్షల మంది పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శివసాగర్, చెరాయిదేవ్, జోర్హట్ జిల్లాల్లో వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మరణాలు నమోదు కాగా తాజా మరణాలతో మృతుల సంఖ్య 61కి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో టెలిఫోన్లో మాట్లాడి రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు. కొనసాగుతున్న సహాయక, పునరావాస, పునర్నిర్మాణ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందిస్తానని మోడీ హామీ ఇచ్చారని శర్మ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి, మద్దతుకు అస్సాం ప్రజలు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నారని బిశ్వశర్మ పేర్కొన్నారు. ఈ రోజు గుజరాత్ లో అతి భారీ నుంచి తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తాయని

0: ఉపవిపత్తు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ తీర ప్రాంత కర్ణాటక, గంగానది తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, ఉత్తరాఖండ్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన 11 సహాయక చర్యల ద్వారా డామన్, దాద్రా, నగర్ హవేలీ, దక్షిణ గుజరాత్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుపోయిన 170 మందిని రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136 సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. హరారేలో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల సిరీస్లోని 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబే జట్టు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిన్నేత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. 220 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబే జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులతో ఆడుతోంది. గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో పారా అథ్లెట్ జండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ పథకాల పట్టికను తెరిచింది. ఈ ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ పారా అథ్లెట్ను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సమావేశించనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువకులు ప్రధానమంత్రితో సంభాషిస్తారు. పురాతన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్కు చోటు లభించడం తరతరాలుగా ప్రపంచానికి ప్రేరణ కలిగించే భావాలకు పుట్టినెలుగా భారతదేశం పోషిస్తున్న శాశ్వత పాత్రను పునరుద్ఘాటిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో షెకావత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే శాశ్వత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ జయంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు సోమనాథ్ చటర్జీకి పుష్పాంజలి ఘటించారు. 2024 జూన్ 4వ తేదీన 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోమనాథ్ చటర్జీ 2009 మే 31వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ లడక్లోని లామ్చన్ వ్యూ పాయింట్ వద్ద యుద్ద సంస్మరణ కార్యక్రమంతో 27వ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా 2 రోజుల స్మారక కార్యక్రమాలు నేడు ద్రాసులో ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్పై దేశం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ జట్టు నిన్నేత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదెలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 1.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా
1: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 1 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు, కిసాన్ కాల్ సెంటర్.
4: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో మెట్టవరి సాగు విధానం గురించి తెలుసుకుంటారు.
5: వరిలో ఎన్ని రకాలుగా మనం వరి పండించుకోవచ్చు అంటే 4-5 రకాలు మనం వరిని పండించుకోవచ్చు. ఒకటి ఏంటంటే దమ్ము చేసి నారు పెంచి నాట్లు వేసే పద్ధతి. ఆ తర్వాత 7-8 సంవత్సరాల క్రితం శ్రీ వరి సాగు అనే ఒక పద్ధతి కూడా రైతుల్లో తీసుకురావడం జరిగింది. కొన్ని చోట్ల సక్సెస్ అయినాయి, దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు అది అంత బాగా ప్రాచుర్యంలోకి రాలేదు. తర్వాత ఇప్పుడు డ్రమ్ సీడర్ అనే ఇంకొకటి నూతన పద్ధతి ఏంటంటే, ఒకప్పుడు మన తాతలు వాళ్ళు చేసిన పద్ధతి మెట్ట వరి అంటారు. దీన్ని వరిని మెట్టగా పండించటం, అంటే వాళ్ళు అప్పుడు చేసిన పద్ధతే ఇప్పుడు చేస్తాము. దానికి దీనికి తేడా ఏంటంటే, మెట్ట వరి వ్యవసాయం చేసిన రోజుల్లో మంచి వంగడాలు లేవు, ఎరువులు పురుగు మందులు అలాంటివి ఏం లేవు. ఏదో మనం మెట్టలాగా సాలిరువాలు దున్నేసి మూలసాలు కొట్టి తర్వాత నేరుగా మనం గొర్రుతోటి ఎదజల్లటము లేకపోతే చల్లటము అలాంటి పద్ధతి చేయటం జరిగింది. దాంట్లో ఏంటంటే దిగుబడులు చాలా తక్కువగా రావటం, కేవలం ఎకరానికి 6 బస్తాలు 7 బస్తాలు 10 బస్తాలు ఆ రేంజ్ లో ఉండేదన్నమాట. తర్వాత ఈ జపాన్ పద్ధతి ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో, ఈ దమ్ము చేయటం నాటేయటం అనేది, ఇది కూడా వేరే దేశం నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో ఏంటంటే కొద్దిగా దిగుబడులు పెరగటం, ఆ తర్వాత కాలక్రమంలో హరిత విప్లవం రావడం, వంగడాలు కానీ వెరైటీలు డెవలప్ చేయటం, తర్వాత వేరే రకమైన వరి సాగులో మనం నిమగ్నమై ఇప్పటి వరకు కూడా అదే పద్ధతి పాటిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో ఏంటంటే మన రాష్ట్రానికి ధాన్యాగారమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లోనే రైతులు ఈ వరి వ్యవసాయం చాలా కష్ట సాధ్యంగా ఉన్నది. కొంతమంది అయితే క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా లేబర్ సమస్య ఎక్కువగా అయిపోవటం. సో దానికి అనేక రకమైనటువంటి యాంత్రిక పద్ధతులు వచ్చినాయి, యంత్రాలు వచ్చినాయి. నేరుగా ఇప్పుడు డ్రమ్ సీడర్ పద్ధతి కూడా వచ్చింది. తర్వాత దీంతో పాటు ఇంకొక పద్ధతి ఏంటంటే మెట్ట వరి. ఇది ఎక్కడ మనం చేయవచ్చు అంటే, ఎవరికైతే బోరు బావులు కానీ నీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి, తక్కువ నీరు పరిమాణం ఉండి, ఎక్కువ ఏరియాలో మనం వరి చేసుకోవాలి, పైరుగా వరి పైరు పండించాలనుకుంటే ఈ మెట్ట వ్యవసాయం అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులోనూ మన దగ్గర ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా జూలై నుంచి తీసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలు బాగా పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ చూసుకున్నా గానీ, ఇంత ముందు సంవత్సరం చూసుకున్నా గానీ కొంచెం ఫ్రీక్వెంట్ గా రెయిన్స్ రావటం, ఇదొకటి మనకు అనుకూలమైనటువంటి అంశంగా మన ఏరియాలో మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే, మనం మామూలుగానే ఏదైతే మనం వేరుశనగకి ఎట్లాగైతే దుక్కి చేస్తామో మెత్తగా దుక్కి చేయటం, అంటే సాలి ఇరువాలు కొట్టిన తర్వాత ఇంకొకసారి దున్ని, అంటే మనకు సాధ్యమైన దుక్కి మెత్తగా ఉండాలి. తర్వాత విత్తనం విత్తేటప్పుడు ముద్ద పదును ఉండాలి, బురద పదును ఉండకూడదు, అట్లాగాని పొడి పొడిగా ఉండకూడదు. మనం మట్టిని కనుక తీసుకుని ఇట్లా పీసితే మంచిగా ముద్ద అయిపోవాలన్నమాట. ఆ పదును ఉంటే చక్కగా మనకు మొలక రావడానికి అవకాశం ఉంది. ఈ పద్ధతిలో మనం నానబెట్టడం గానీ లేకపోతే మండగట్టే పరిస్థితి అవసరం లేదు. నేరుగా వరిని మనం పొడిగానే జడగంలో పెట్టేసి మనం ఎదబోసుకోవచ్చు.

దీనికి సుమారుగా మనకు ఎకరానికి వచ్చేసి 16 నుంచి 18 కిలోలు విత్తనం సరిపోతుంది. మంచి అంటే మొలక శాతం ఉన్నటువంటి విత్తనం కనుక ఉన్నట్టయితే అది చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రతి వారంకు ఒకసారి 6 తడి నీరు ఇస్తూ ఉండాలి. అంటే మనం భూమి మీద తేమ అనేది మెయింటైన్ చేయాలి, పూర్తిగా ఆరిపోకూడదు. ఆరిపోకుండా తేమ అంటే ఈ రోజు నీళ్లు పెట్టామంటే ఒక వారం రోజుల్లో మళ్ళీ పల్సగా నీళ్లు పెట్టడం, నీళ్లు నిల్వ కట్టకూడదు. అది ఇందులో మనం చేయాల్సిన పద్ధతి. సో దీంట్లో దీనివల్ల ఉపయోగం ఏమిటంటే మనం నీళ్లు నిల్వ కట్టాం కాబట్టి తక్కువ నీటితోనే ఎక్కువ ఏరియాలో మనం వరిని పండించుకునే అవకాశం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా బెట్ట వచ్చిందంటే ముఖ్యంగా విత్తనం వేసిన కాడి నుంచి అంకురం ఏర్పడే దశ మధ్యలో బెట్ట రాకుండా చూసుకోవాలి. బెట్ట వస్తే ఏమవుతుందంటే కొద్దిగా మనకు ఈ ఇనుప ధాతు లోపం అంటే ఈ ఇనుము మూలకం లోపల ఉన్నప్పటికీ కూడా అది మొక్కకు అందుబాటులో రాకపోవటం వలన కొద్దిగా పసుపు రంగులో మారుతుందన్నమాట. పసుపు రంగు తర్వాత తెల్ల రంగుగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ధాతు లోపం లేకుండా నివారించాలంటే తేమ మెయింటైన్ చేయాలి. నేలలో తేమ ఉంటే కనుక ఆ ధాతు లోపం రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఏదైనా కారణం వలన మనకు కొద్దిగా ఇనుప ధాతు లోపం వచ్చి కొద్దిగా పసుపు రంగులో మారుతుంది అంటే మనం పిచికారీ చేసుకోవచ్చు. మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అన్నబేది. అది 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున ఒక వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మన చేతి పంపు కానీ లేకపోతే తైవాన్ స్ప్రేయర్తో కానీ 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఇనుప ధాతు లోపాన్ని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎరువుల వాడకానికి కనుక వచ్చినట్టయితే మనకు పొటాష్, భాస్వరం అట్లాగే నత్రజని ఈ 3 రకాల ఎరువులను మనం సాధారణంగా వాడుతూ ఉంటాం. ఈ భాస్వరం ఎరువుల్ని అలాగే సిఫార్సు చేసినటువంటి పొటాషియం ఎరువులు సగభాగం ఆఖరి దిక్కులో మనం చిమ్మేసేయాలి. తర్వాత ఈ నత్రజనికి సంబంధించినటువంటి యూరియా మనం విత్తిన 20 నుంచి 15 నుంచి 20 రోజుల నుంచి మొదలుకుంటే ప్రతి 15 రోజులకి ఒకసారి ఒక 15 కిలోల నత్రజనికి ఒక 5 నుంచి 10 కిలోలు పొటాష్ కలుపుకొని మనం వేసుకోవచ్చు. దీంట్లో అంతర్కృషి కూడా మనం గొర్రు సాయంతో చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం అంతర్కృషి చేసుకునేటప్పుడు ఎరువులు వేసుకుని అంతర్కృషి చేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే మామూలుగా ఏంటంటే మనం పైపాటు చేయటం అంటారు అన్నమాట. దీంట్లో మనం 4 చక్రాల గొర్రెతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లాలో చాలా చాలా ఏరియాలో చెరువుల కింద వ్యవసాయం చేస్తూ ఉంటారు రైతులు. తర్వాత ఇంకోటి ఏంటంటే నాగార్జున సాగర్ కెనాల్ కింద కూడా మనం వరి పండిస్తూ ఉన్నాం. కొంతమంది రైతులు అంటే కొన్ని ఏరియాలో ఏంటంటే కాలువ వదిలితేనే నార్లు పోసుకోవటం తర్వాత నాటు వేయటం అనేది పద్ధతి చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మనం కాలం పోతుంది అన్నమాట. టైం కాని టైంలో మనం విత్తనం వేసుకోవటం వలన అనేక సమస్యలు వస్తూ ఉన్నది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మెట్ట వరిని కొంచెం మార్చుకొని తర్వాత దాన్ని మళ్ళీ మనం ఈ మాగాణి వరిలాగా కూడా మార్చుకోవచ్చు. అది ఎట్లా అంటే మామూలుగా తొలకరి వర్షం జూన్లో కానీ లేకపోతే జూలై మొదటి వారంలో మీరు పొడి దుక్కి చేసుకుని మంచి తేమ ఉన్నప్పుడు విత్తనం వేసుకొని అలాగే ఈ 6 తడి ఇచ్చుకుంటూ ఎప్పుడైతే మనకు కాలువ వస్తుందో కాలువ వచ్చినప్పుడు మీరు కావాలంటే నీళ్లు నిల్వ కట్టుకోవచ్చు. నిల్వ కట్టుకున్నా మనకేం నష్టమేం లేదు, ఇంకా మంచిగా వస్తుంది దానికన్నా. అంటే సెమీ డ్రై అనమాట. ఫస్ట్ కొంతకాలం ఏంటంటే డ్రై ప్యాడీ లాగా గ్రో చేసి తర్వాత మనకు సమృద్దిగా నీరు వచ్చినప్పుడు మీరు కావాలంటే నీళ్లు నిల్వ కూడా కట్టుకునే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో ఏంటంటే మనం ఫస్ట్ టయానికి విత్తనం వేసుకోవటం అదొకటి అడ్వాంటేజ్. రెండో పంటకి మనకు టైం ఉంటుంది అన్నమాట. అంతేగాని మనం నీళ్లు వచ్చేదాకా వెయిట్ చేసి లేటుగా విత్తనం చేయటం వేయటం దానివల్ల మనకు ముఖ్యమైన ఈ సీజన్ పోతుంది. ముందు టైంలో ఏదైతే ఉందో మనకు జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 చాలా ప్రధానమైనటువంటి నెలలు, ఈ నెలలు మనం నష్టపోతూ ఉంటాం. లేటుగా వేయటం వల్ల ఏంటంటే లేటుగానే కోతకొస్తుంది. లేటుగా కోతకొస్తే మనకు దాంట్లో ఈ చీడపీడలు ముఖ్యంగా అగ్గి తెగులు కానివ్వండి ఇతర పురుగులు వాటి యొక్క ఉధృతి కూడా ఎక్కువ ఉంటుంది. దానికోసం మళ్ళీ అదనంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ పంట వేసుకోవడానికి మనకు సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఈ మెట్ట ప్యాడీని కనుక వేసుకున్నట్టయితే బాగుంటుంది. మనకు ఎకరానికి 25 నుంచి 30 బస్తాలు దిగుబడి వస్తుంది డ్రై ప్యాడీ. దీంట్లో ఏంటంటే రకాలు కూడా మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా చెరువు కింద తర్వాత తక్కువ నీటి వస్తి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ లాంగ్ డ్యూరేషన్ వెరైటీని అంటే ముఖ్యంగా బీపీటీ లాంటివి అంటే 150-160 రోజులు కోతకు వచ్చే రకాలకు బదులు తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అందులో ఇటీవల కాలంలో లాస్ట్ ఇయరే మనకు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయింది ప్రజ్యున్న అనేటువంటి రకం. అది మనకు 100 నుంచి

0: 105 రోజులు 110 రోజుల్లోనే కోతకు వస్తుంది. అంటే చూడండి, సుమారుగా ఏరుశనగ కాల పరిమితి అనమాట. మొక్కజొన్నను మనం 110 రోజులు ఎట్లయితే కోసుకుంటామో, ఈ పంటను కూడా 105 నుంచి 110 రోజుల్లోనే మనం కోసుకుంటాము. దిగుబడి 25 నుంచి 30 బస్తాల మధ్యలో వస్తుంది. తర్వాత మళ్ళీ రెండోది ఆరుతడి పంటగా వేరుశనగ వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, ఇంకేదైనా పంట వేసుకునే దానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, మనకున్నటువంటి పరిమిత నీటి వనరులను ఉపయోగించుకొని మీకు ఇష్టమైనటువంటి వరి పంటని పండించుకుంటున్నాము, అట్లాగే ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆరుతడి పంటలుగా మనం మొక్కజొన్న కానివ్వండి, వేరుశనగ తేలికపాటి నీళ్ళు అయితే, లేకపోతే ఇంకా తక్కువ నీరు ఉందనుకుంటే అపరాలు, ముఖ్యంగా పెసర గాని మినుము గాని మనం సక్సెస్ఫుల్ గా పెంచుకునే దానికి అవకాశం ఉన్నది. కలుపు మందు మనం విత్తనం వేసిన తర్వాత వెంటనే మనం గొర్రు దొల్లిన తర్వాత గుంటకు దిప్తాం కవర్ చేయడానికి. కవర్ చేసిన వెంటనే పెండి మితాలైన కలుపు మందు ఉంటుంది, స్టాంప్ అనే పేరుతో ఉంటుంది. అది ఎకరానికి వచ్చేసి 1 లీటర్ 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని చేతి పంపు సాయంతో మనం పిచికారి చేసుకుంటే దాని ఎఫెక్ట్ బాగా ఉంటుంది. మీరు ఏదో పవర్ స్ప్రేయర్ లేకపోతే ఇంకేదో స్ప్రేయర్ పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అది చేతి పంపు అయితే చాలా బాగుంటుంది. స్టాంప్ వేసిన తర్వాత మళ్ళీ మనకు ఎట్లాగో మనకు 10-15 రోజుల వరకు మనకు కలుపు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మనకు చెప్పినటువంటి నామినీ గోల్డ్ కానివ్వండి, లేకపోతే ఈ 2,4-D సోడియం సాల్ట్ కానివ్వండి, ఇలాంటి కలుపు మందులు మనం తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఆల్ మిక్స్ కానివ్వండి, ఇట్లాంటి కలుపు మందులు కూడా మనం తర్వాత, అంటే మొక్క మొలిసిన తర్వాత, కలుపు మొలిసిన తర్వాత పిచికారీ చేసుకునే ఏదైతే కలుపు మందులు వరిలో సిఫార్సులో ఉన్నాయో అవన్నీ మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అయితే కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు ఒకటి మనం ఆలోచించాల్సింది, కలుపు స్టేజ్ చాలా ఇంపార్టెంట్. కలుపు లేతగా ఉన్నప్పుడు కలుపు మందు స్ప్రే చేస్తే చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ అవుతుంది. కలుపు ముదిరిన తర్వాత స్ప్రే చేస్తే దాని ఎఫికసీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదొకటి మనం గమనించుకోవాలి.
1: వినంతవరకు మెట్ట వరి సాగు విధానం గురించి తెలుసుకున్నారు.
2: మొబైల్ ఫోన్ जिससे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
3: अच्छा ये बात है?
2: हाँ, क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है.
2: ऐसा क्या?
4: हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
2: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
3: हाँ,
2: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
1: कार्यक्रम तरवा जानपद गेयम विनंडी.

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వివరాల గురించి తెలుసుకుంటారు.
1: పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చాలంటే సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే

కారణాల వల్ల సాగు విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతుందే గాని పెరగటం లేదు. అందువల్ల అందుబాటులో ఉన్న భూమిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకుంటే అటు ప్రజల ఆహార అవసరాలు తీర్చడంతో పాటు రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. అయితే ఈ తోటల్లో ఎలాంటి అంతర పంటలు వేసుకోవాలి? ముఖ్యంగా పండ్ల తోటలు వేసిన 3 నుంచి 7 సంవత్సరాల వరకు ఆహార ధాన్యాలు, కూరగాయ పంటలు, పశుగ్రాసాలని అంతర పంటలుగా సాగు చేయవచ్చు. అంతర పంటల నుంచి వచ్చే ఆదాయాన్ని పండ్ల తోటల అభివృద్ధికి ఖర్చు చేస్తే పండ్ల తోటల ద్వారా వచ్చే ఆదాయం మిగులుతుంది. వర్షాకాలం పూర్తయ్యేలోగానే అంతర పంట చేతికి అందేలా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే పండ్ల తోట పూ మొగ్గ నుంచి కాయదశలో ఉన్నప్పుడు మినహా ఎప్పుడైనా అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అంతర పంటగా నత్రజని స్థిరీకరించే పప్పు జాతికి చెందిన పంటల్ని సాగు చేయడం మంచిది. నేలలోని పోషకాలని పూర్తిగా హరించని పంటనే అంతర పంటగా ఎంపిక చేసుకోవాలి. కొద్దిపాటి నీడలో కూడా బాగా ఎదిగే గుణం ఉండాలి. పండ్ల చెట్లను ఆశించే చీడపేడులకు అంతర పంట ఆవాసం కాకూడదు. తక్కువ సమయంలోనే చేతికి వచ్చి అధిక ఆదాయాన్ని అందించేదిగా ఉండాలి. ఇలాంటి వాటినే మనము అంతర పంటలుగా ఎన్నుకోవాలి. ఇక మామిడిలో మనం చూస్తున్నాం, చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. అయితే ఇలాంటి మామిడిలో కొద్దిపాటి నీటి వసతి ఉంటే త్వరగా కాపుకు వచ్చే బొప్పాయి, ఫాల్సా వంటి పండ్ల మొక్కల్ని 1-2 ఏళ్ల వరకు పెంచవచ్చు. భూసారాన్ని పెంచి మామిడి మొక్కలకు పోషకాలని అందించే మినుము, పెసర, అలసంద వంటివి కూడా సాగు చేయవచ్చు. పంట తీసుకున్న తర్వాత మొక్కల అవశేషాలని భూమిలో కలియదునితే మామిడి తోటకు అవసరమైన సేంద్రీయ ఎరువు లభిస్తుంది. దీనివల్ల భూమికి తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం పెరగటం, గాలి బాగా ప్రసరించడం వంటి భూ భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. మామిడిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కందిని అంతర పంటగా వేయకూడదు. ఎందుకంటే కంది కారణంగా మామిడిలో పిండు నల్లి అనే వ్యాధి ఉధృత పెరుగుతుంది. పట్టణాలకు దగ్గరగా ఉన్న మామిడి తోటల్లో నీటి వసతి ఉంటే కూరగాయ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఖరీఫ్ లో బెండ టమాటా లేదా శీతాకాలంలో అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బటానీ, వేసవిలో అయితే కాకర, దోస వంటి పంటలు వేస్తే అదనపు ఆదాయం లభిస్తుంది. పట్టణాలకు దూరంగా ఉండే మామిడి తోటల్లో మిరప, మినుము, పెసర, అలసందను సాగు చేయడం మంచిది. మామిడిలో వేరుశనగను కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. మామిడి చెట్టు పూత దశకు చేరుకున్న సమయంలో మాత్రం ఎటువంటి అంతర కృషి చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే మామిడి పూత, మామిడి కాయలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జామ తోటల్లో అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే జామ తోటల్లో వేరుశనగ, జొన్న వంటి పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. పట్టణాలకు దగ్గరగా ఉన్న తోటల్లో కూరగాయల సాగు మంచిది. కొన్ని ప్రాంతాల్లో చెరుకు, పసుపు కూడా వేసుకోవచ్చు. నీటి పారుదల కింద ఈ పంటలు మంచి దిగుబడులను అందిస్తాయి. పండ్ల మొక్కలకు, అంతర పంటలకు విడివిడిగా ఎరువులు వేయాలి. జామలో పొద్దుతిరుగుడును అంతర పంటగా వేయటం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సోయా చిక్కుడును కూడా జామలో అంతర పంటగా వేసుకోవచ్చు. నిమ్మ బత్తాయి తోటల విషయానికి వచ్చినట్లయితే నిమ్మ బత్తాయి తోటలు వేసిన తొలి దశలో వేరుశనగ, సోయా చిక్కుడు, అల్లం, పసుపు వంటి పైర్లను అంతర పంటలుగా వేసుకోవచ్చు. నేల స్వభావం, నీటి వసతిని బట్టి అంతర పంటలని ఎన్నుకోవాలి. అయితే టమాటా, మిరప, వంగ, ఆలుగడ్డ వంటి పంటలను నిమ్మ బత్తాయి తోటల్లో అంతర పంటలుగా వేయకూడదు. వీటి వల్ల బత్తాయి చెట్లకు వేరు కంతులు కలుగ చేసే తెగులు సోకుతుంది. ఇంకా రేగు తోటల్లో అయితే పూత కాత కోసం రేగు చెట్లకు వేసవిలో కొమ్మల్ని కత్తిరిస్తారు. ఈ కొమ్మల్ని మేకలు, గొర్రెలకు ఆహారంగా అందించవచ్చు. కొమ్మలు కత్తిరింపులు చేస్తే మొక్కలకు సూర్యరశ్మి ధారాళంగా అందుతుంది. కాబట్టి రేగు తోటల్లో స్వల్పకాలిక పంటలైన అలసంద, మినుము, పులవలు, కూరగాయ పంటలైన గోరుచిక్కుడు, క్యారెట్ వంటి వాటిని వేసుకోవచ్చు. ఇక ఇతర తోట పంటల్లో సపోటా తోట వేసిన తొలి దశలో మొక్కజొన్న, గడ్డి జాతి పశు గ్రాసాలని సాగు చేయవచ్చు. బొప్పాయి తోటల్లో అయితే తొలి 6 నెలలు మిరప, కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల అధికంగా పండిస్తున్న అరటిలో అంతర పంటల గురించి

0: పరిశీలిస్తే అరటిలో దోస, టొమాటో, వంగ, బెండ, పొగాకు పంటలను అంతర పంటగా వేయకూడదు. వీటి సాగు వల్ల నులు పురుగుల ఉధృతి పెరగటమే కాకుండా అరటిలో వెర్రి తెగుళ్ల వ్యాప్తి ఉధృతమవుతుంది. అంతేవిధంగా అరటిలో రైతు సోదరులు అరటికి వేసే ఎరువులతో సంబంధం లేకుండా అంతర పంటలకు నిర్దేశించిన ఎరువులను అదనంగా వేయాలి. ఇంకా అరటిలో వేయదగిన అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే అరటికి రెండు వరుసల మధ్యలో బంతి, చామంతిని రెండు వరుసలు వేసుకోవచ్చు, లేదా అల్లం, పసుపు అయితే నాలుగు వరుసలు వేసుకోవచ్చు, అలసంద, వేరుశనగ, ఉల్లి కూడా నాలుగు వరుసల్లో వేసుకోవచ్చు. అదేవిధంగా ఆకుకూరలు అయితే వరుసల మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో 7 వరుసల వరకు కూడా వేసుకోవచ్చు. ఇంకా చామను లేదా కందను, కంద దుంపలు అయితే మాత్రం రెండు వరుసల్లో, రెండు అరటి వరుసల మధ్యలో రెండు వరుసల్లో ఈ చేమ కందలను అంతర పంటలుగా వేసుకొని అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా ఆ అరటిలో అంతర పంటగా క్యారెట్ ను కూడా సాగు చేసుకోవచ్చు. అరటి సాగు చేసే రైతులు సాళ్ల మధ్య 5.5 నుంచి 6 అడుగులు, సాళ్లలో మొక్కల మధ్య 5.5 నుంచి 6 అడుగుల దూరంలో పిలకలు నాటుతారు. అయితే సాళ్లలో మొక్కల మధ్య గల ఖాళీ భూమిలో లేటరల్ పైపులు వెంబడి ఈ క్యారెట్ సాగు చేసుకోవచ్చు. కాబట్టి మంచి నాణ్యమైన, అదేవిధంగా ఈ క్యారెట్ సాగు చేయటం వల్ల అరటిలో అదనంగా 15,000 నుంచి 25,000 రూపాయల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అన్ని పంటల్లో కూడా అంతర పంటల వలన అధిక ఆదాయం లభిస్తుంది. అయితే ఈ అంతర పంటలు సాగు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అంతర పంటకు పండ్ల తోటకు విడివిడిగా ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా పండ్ల మొక్కలు పూతకు వచ్చే సమయానికి అంతర పంటల సాగు పూర్తవ్వాలి. అంతర పంటలపై సూర్యరశ్మి బాగా ప్రసరించేందుకు వీలుగా ఎండిన, చీటపీడలు ఆశించిన పండ్ల చెట్ల కొమ్మల్ని పాక్షికంగా కత్తిరించాలి. పండ్ల మొక్కల్ని తూర్పు పడమర దిశలో వరుసల్లో నాటాలి. దీనివల్ల అంతర పంటలపై నీడ ప్రభావం తక్కువగా ఉంటుంది. పండ్ల తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లయితే ట్రాక్టర్తో సులభంగా అంతర సేద్యం చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాల పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకోవటం వల్ల అదనపు ఆదాయంతో పాటు అనేక లాభాలు కూడా ఉన్నాయి.
1: మీరు ఇంతవరకు పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వివరాల గురించి తెలుసుకున్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం.

కార్యక్రమంలో ముందుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీచారి, సతీష్ రెడ్డి, ఇంకా

వీర్చారి. వీరమిత్ర బృందం వీరంతా కోరుతున్నారు గూఢచారి ఈ చిత్రం కోసం. ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాటని సాహిత్యం అందించారు సినారే, సంగీతం టి చలపతి.

కిమిర్లహరి కార్యక్రమాల తర్వాత సర్వారం నుండి హలిరాయ్, పద్మ, రోహిల్, పూజిత, కశ్విక, హిమజ, జానకిరామ్, స్వీటీ, కళ్యాణి, హర్ష వీరంతా కోరుతున్నారు ఈ చిత్రం నుండి పాటనే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కిన్నర లహరి కార్యక్రమంలో తర్వాత ఇల్లందు కలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, మారేపల్లి కుమారస్వామి, సరోజ, ఉమాశంకర్, రజిత, సాత్విక, పెంటయ్య, సూరజ్, జుగల్ కిషోర్, కండెల్వాల్, మురళీధర్, సంగం రాములు, శ్రీనివాస్ యాదవ్, కవిత, వీరంతా కోరుతున్నారు ఆదుర్స్ ఈ చిత్రం కోసం బాబా సెహగల్ ఇంకా ప్రియా హిమేష్ పాడిన పాటని. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

తిమిర్లహరి కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజనందిని, రమేష్లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కూర్చున్నారు నీతో చెప్పాలని ఈ చిత్రం నుండి పాటనే.

సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీళ్ళంతా కోరుతున్నారు. ముత్యమంత ముద్దు చిత్రం నుండి ఈ పాట.

కిన్నర లహరి కార్యక్రమం తిరిగి 8:45 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో పార్లమెంట్ వారాంతపు సమీక్ష వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విందాం. కార్యక్రమంలో నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, అక్షయ్, ఇంకా ఋషికేశ్ వీరంతా కోరుతున్నారు. నాది ఆడజన్మే ఈ చిత్రం నుండి

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీపేట్ నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరంతా కోరుతున్నారు. సోగ్గాడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
1: చలి చలి

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరిగా విందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతినగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, జోషిక, నరేష్, అర్జున్, వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, దక్షశ్రీ, దుష్యశ్రీ, ఇంకా నయాన్శ్రామ్ వీరంతా కోరుతున్నారు పాడి పంటలు ఈ చిత్రం నుండి పాటనే.

మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. ముందుగా సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు ఆపాత మధుర గీతాల ప్రసారం మధురిమ విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి మరికొద్ది క్షణాల్లో.

రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్ర